నవసంబంధ ప్రీతి తెలుస్తున్నవా వనబమర మలపేల ప్రియమాయన Thank you.

0: కొనవాలు, పెద్ద తమై తాతికమై కుంకని కొనవాలు,
1: పిలి పిలి నవశివంద పిలి కొనవాలు, వన బంబర మలసేల ప్రియమాయనవా,
0: పిలి పిలి నవశివంద పిలి కొనవా, వన బంబర మలసేల ప్రియమాయనవా.
1: శిథిల సిగంగా గలబసి.